భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః చరణకమలే సుమంత్ర పుష్పాంజలిం సమర్పయా.